0: తండ్రి మంచు నిమిన వైపు వేలా
1: ముట్టు చెడ మరచు.
2: तपाईं रेडियो बिहानी 97.6 मेगाहर्ज सुन्दै हुनुहुन्छ.